అవర్ బాడీ ఈజ్ ఎ నేచర్, అవర్ బాడీ ఈజ్ ఎ ప్రకృతి. అవర్ బాడీ హ్యావ్ రిలేషన్ టు దిస్ ట్రీ, బట్ ద కెమికల్ డస్ నాట్ హ్యావ్ రిలేషన్ టు అవర్ బాడీ. సో వెన్ కెమికల్ గోస్ ఇన్ ద బాడీ, అవర్ ప్రకృతి, అవర్ నేచర్ డస్ నాట్ యాక్సెప్ట్. బట్ బికాస్ ఆఫ్ దిస్ కెమికల్స్ అండ్ సమ్టైమ్స్ ఆఫ్ కోర్స్ ఇట్ కెన్ సేవ్ అవర్ లైఫ్, ఐ వుడ్ నాట్ నెగ్లెక్ట్ దాట్. బట్ దట్ వన్ ట్యాబ్లెట్ గోస్ కెమికల్ ఇన్ అవర్ బాడీ, మే బి సమ్ డిజీజ్ విల్ సప్రెస్ డౌన్, బట్ 10 డిఫరెంట్ సిమ్టమ్స్ ఇన్ ద బాడీ విల్ సఫర్ అండ్ విల్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్. నా అగైన్ మెనీ డాక్టర్స్ ఆఫ్ కోర్స్ దే డోంట్ బిలీవ్ బికాస్ ద బిజినెస్ విల్ బి నాట్ గుడ్, బట్ ఇట్ ఈజ్ ఎ బిగ్ రీసెర్చ్ ఆఫ్ ద ఆయుర్వేద టూ, అండ్ మెనీ డాక్టర్స్ దే యాక్సెప్ట్ దిస్. సో ద ప్రాణ, వాట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వి టేక్ దేర్ ఈజ్ ఎ ప్రాణ, అండ్ అదర్స్ వాట్ వీఆర్ టేకింగ్ ఈజ్ ఎ డెడ్ బాడీ, అండ్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ దిస్ కెమికల్స్ నౌ. సో వాట్ వీ డూ, వాట్ ఎవర్ ఈ స్పైసీస్ యూ చూస్, విచ్ వెజిటేబుల్ యూ చూస్, అండ్ దెన్ పుట్ ఇట్ ఇన్ ఆన్ ఇట్, పుట్ వన్ గ్లాస్ వాటర్, ఆర్ డిపెండ్స్ ఆన్ ద వెజిటేబుల్స్ క్వాంటిటీ, అండ్ దెన్ యూ పుట్ 1 టేబుల్ స్పూన్. ఇఫ్ యూ లైక్ ద ఆయిల్, ఆఫ్ కోర్స్ డూ ఇట్, సేజం ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్స్ ఆయిల్ ఎక్సెట్రా, ఆర్ ఘీ 1 టేబుల్ స్పూన్. డోంట్ మిక్స్, జస్ట్ పుట్ ఆన్ అపాన్ దట్స్ ఇట్. అండ్ నౌ కవర్ ద పాట్, పుట్ ద లీడ్ ఆన్ ద పాట్ అండ్ ఆన్ ద ఫైర్, నాట్ టూ స్ట్రాంగ్ ఫైర్ బట్ ఫైర్. ఆఫ్టర్ 10 minutes యూ ఓపెన్ ద లీడ్ అండ్ యూ సీ దేర్ ఇస్ ఎ రియలీ వెరీ హాట్, ద స్టీమ్ కమ్స్ ఫినిష్డ్, క్లోజ్ ఇట్ అండ్ పుట్ ఇట్ అప్ అవే ఫ్రమ్ ద ఫైర్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, 15 minutes ఆర్ 1 hour, దట్ వెజిటేబుల్ విచ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద న్యూట్రిషన్ ఆఫ్ ద వెజిటేబుల్స్ అండ్ ఐ స్పైసీస్ విల్ రిమైన్ దేర్, అండ్ దట్ ఈస్ లైక్ ఎ రెమెడీ ఫర్ అవర్ బాడీ. దెన్ దెర్ ఆర్ మెనీ థింగ్ ఫ్రాయింగ్ అండ్ దీస్ అండ్ దట్, సో ఓకే once a week or a month do it little bit for your tongue, tell your tongue, well, you know, the taste, anything what you are eating, the taste have only 5 centimeters distance. After when you swallow, it comes to the beginning of the alimentary channel, no more taste. Here is no more taste, you swallow it. It goes, there's no taste in the stomach. In stomach, they are sitting many people pulling this side and this. And the people said, oh God, what Swamiji have put again inside? This we cannot send to the particular organs in the body. Okay, let it pull it down into the back. Quickly to the large and long intestines. Our intestines, it is said, 8.5 meters long. All inside. It is said that those who are meat